0: అంగా రేడిస్ మీరు ఎవరెస్ట్
1: మధ్యపశ్చిమ జాయింట్ జెట్ यति बेला बेलुकीको पाँच बजेको छ।